ప్రగర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంద చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సహృత్కర చార రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం బృందావళీ చ మకరందర సాను

బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్షదేశా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఘాటీషు దేవి ఖగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ బుధ వాక్పరి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం నిత్రం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతి

శతకోటి వృతస్మర కోటి సమాద్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేష్.

తమో విహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే వినా వెంకట

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినామయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్బిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమశ

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పాథాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ సచరణౌ శరణం వ్రజే.